అహంకారం పాపాత్మా మిత్రంతయంత సతరం దృణంత అనిక్ మాయా విస్తీరణే ఆవంత్ జావంత్ థకంత జీయా దుఃఖ సుఖ బహుభోగణే భరం భ్యాన్ ఉదయాన్ రమణం మహావికట అసాధ రోగణే